గుణవిభవైశ్వర్యశీలాధ్యనవధిక అతిశయ అసంఖ్య కళ్యాణ గుణగణం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే. ఓం అప్రమేయ కృపారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః. చరణకమలేషు మంత్రపుష్పాంజలిం సమర్పయ.

0: నరసింహం న్యాపతి సుబ్బారావు పంతులు ఈ క్షేత్ర కి దేనే.
1: ఆది కవి నన్నయా నే మహాభారత్ కా తెలుగు అనువాద్ భీ తో యహీ కియా థా. గోదావరి కే జల్ కు ఛూతీ హవాఓ నే అనేక సజారో ఔర్ విభూతియో కో పల్లవిత్ కియా హై.
0: మేరా మన్ గౌతమీ గ్రంథాలయ దేఖనే కో కర్ రహా హై.
1: హమే మన్ కీ బాత్ జరూర్ సున్నీ చాహియే, చలియే చల్తే హై.

నవరాత్ర. నవదుర్గాని ఉపాసనానో ఆశే పాచమో దివస్. ఎనా అధిష్టాత్రి దుర్గాదేవి స్కందమాత కేవాయ్. స్కందమాతను ఆధ్యాన్ చే